0: రే గారే
1: ఏ గరబడది
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక పట్టాలే
0: గారే
1: ఏ సూరకి దరది ఏ సూర ఎన్నాయా అదో
2: ఎక్క చతుర నార అమ్మ చోడగలది
3: ఎక్క చతుర నార అమ్మ పక్కడ కరక గది.